ఫిల్మిలు గుణదిగ్రమిన కసిత సాజన్ ఫిల్మిలు ఎస్పి బాలా సుబ్రహ్మణ్యం ని సరచదిన్ లూర్ సుమ్కన్ సమీర్ యా లోయాస్ట్రికన్ నదీమ్ శ్రవణ్.

గజే ఆకాశవాణి లేని శ్రేణి చిక్తాన్ ఇమి చుతో సుమ్నాస్ కర్మ చిక్చరు ఇన్న పుతం యపో గజే తిరింగ డిగ్రిమ్ తాం పోతన్ డిగ్రిమ్ నిస్పే ఫియా పితే చుతో అష్ణి కయాంజలిన్ తెతే చుక్ పంగజా గోంస్ పసలజా